on KJJY and are raising up the next generation of country fans right. Iowa's country station is 92.5 KJJY. Dum da da dum da da dum da da dum da da da da. Dum da da dum.